కుంభకర్ణ యుద్ధ సియాల జౌతర్ల రణ యుద్ధాత కుంభకర్ణ జోడేదాయి పాత గుప్త జాలే భగవంత లక్ష్మణ్ మనే ప్రభుసి అస కరావా నీ పా